నిగడా ఓయ్ మాతడురల మర్ర ఒక సుమన్ కూతురల మర్ర ఓవర్ బ్రాహ్మణ కండగ బెడ బెడ నిస్కేదకం బెడ.